మన యోంగు నినడి టాబ్లెట్ టాబ్లెట్ నినడి మన కాంగు నల్గుల మన పడల్ ఊళ్ళు నింగు నల్గు మన బజిడి ఊరాంగ పూజు నినడి కలడంగి ఒళంగడి కవపట్ నీరు ఎంగ లనం బిడిపిన పూజు నగిడ మన వండల టాబ్లెట్ మన నినడి నల్గు పూజు మన ఏనుగు క్లినిక్ కడే చెల నగు మన చెలంగరు నీళ్ళు వండలు మంగుళ చులో మినిడి టాబ్లెట్ పూజు మంగుళ నాకు ఎంగ కవ పచ్చిడి ఎంగ మంగుళ నాకు చేరి లేరా పూజ మన మడలం పడలు నిమ్మన్ అనే వంగి ఇబో మినిడి గడి 1-800-020-080 మినిడి వండలు పీన్ వండలు మంగుళ చులో చలా జంగ మెరిజిన్ అనుబురు టాబ్లెట్ వాళ్ళు పీన్ వండి చా మనిన్ వండి చా యాబ వండి ఉలు మండు మడో ఊరాంగ మేమి చులాలని బల్ పూల్గా వాళ్ళు నినడిని కోవిడ్ 19